మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్పై ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం జ్యేష్టమాసం శుక్లపక్షం ద్వాదశి మే నెల 28వ తేదీ ఈరోజు గురువారం. ఈనాటి సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రగీతాలు, తదుపరి ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. మన జీవితంలో గెలుపు నుండి నేర్చుకోవటానికి పెద్దగా ఏమీ ఉండకపోవచ్చేమో కానీ ఓటమి నుంచి మాత్రం చాలానే నేర్చుకోవచ్చు. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, ఈరోజు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక్ దామోదర్ సావర్కర్, ప్రముఖంగా వీర్ సావర్కర్ అని పిలుస్తారు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, రచయిత మరియు హిందూ జాతీయవాద సిద్ధాంతకర్త. ఆయన హిందుత్వ భావజాలాన్ని అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారు మరియు హిందూ మహాసభలో ప్రధాన వ్యక్తిగా పనిచేశారు. ఈయన మే 28, 1883 మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని భగూర్ గ్రామంలో జన్మించారు. లండన్లో చదువుకునేటప్పుడు విప్లవాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డారు. 1857 తిరుగుబాటును భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో సెల్యులర్ జైల్లో 10 సంవత్సరాలకు పైగా నిర్బంధించింది. రత్నగిరి జైల్లో ఉండగా హిందుత్వ హిందూ ఎవరు అనే పుస్తకాన్ని రాశారు. ఇది హిందూ జాతీయవాదానికి పునాదిగా నిలిచింది. ఈయన 26 ఫిబ్రవరి 1966 ముంబైలో మరణించారు. ఈ విధంగా భారతదేశం స్వేచ్ఛా స్వాతంత్ర్య వాయువుల్ని పీల్చుకోవటానికి ఎంతో కృషి చేసినటువంటి వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించారు.

0: శ్రోతలు, ఈరోజు బక్రీద్ సందర్భంగా మొహమ్మద్ హమీద్ గారు చెప్పినటువంటి ఈ ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. అల్హమ్దులిల్లాహి వహ్దా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ బాదా అమ్మా బాద్. సోదర మహాశైలారా, ఈరోజు మనం బక్రీద్ గురించి ధార్మిక ఆదేశాల వెలుగులో విషయాలు తెలుసుకుందాం. ఇస్లాం ప్రకారంగా రెండు పండుగలు చాలా ప్రసిద్ధం. ఒకటి రమదాను పండుగ, రెండోది బక్రీద్ పండుగ. బక్రీద్ అనేది ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకుంటారు అనే విషయం తెలుసుకోవాలంటే మనం ఇబ్రాహీం అనే ప్రవక్త గురించి తెలుసుకోవాలి. సకల సృష్టికర్త సర్వమానవానికి తన సందేశాన్ని అందించడం కొరకు ఈ ప్రపంచంలోకి ఎంతోమంది ప్రవక్తల్ని, దైవ సందేశహరుల్ని ప్రపంచంలోకి పంపించారు. దైవప్రవక్త గారి బోధనల ప్రకారంగా ఈ భూమిపైకి 124,000 మంది ప్రవక్తలు ప్రవహింపజేయబడ్డారు. అందులో ప్రసిద్ధిగాంచిన వారు ఇబ్రాహీం. ఇబ్రాహీం అలైస్సలాం అంటే అల్లాపై, అల్లా యొక్క శాంతి ఆయనపై కురియుగాక. ఇబ్రాహీం గారిని ప్రవక్తల పితామహుడు అంటారు. ఎందుకొరకంటే ఇబ్రాహీం గారి సంతతి నుండే యూదత్వము మరియు క్రైస్తత్వము కూడా ఉనికిలోకి వచ్చింది. అయితే ఇబ్రాహీం అలైస్సలాం గారు కూడా తమ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఏకత్వాన్ని బోధించేవారు, సన్మార్గాన్ని ప్రబోధించేవారు, మరి శాంతిరహిత జీవితం యొక్క బోధనలు చేసేవారు. ప్రతి కాలంలో ఆ సృష్టికర్త తమ దైవ సందేశహరుని పరీక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా విశ్వాసుల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఇబ్రాహీం గారికి 80 సంవత్సరాలు వచ్చినా కూడా సంతానం కలగలేదు. అల్లా 80 సంవత్సరాల సుదీర్ఘ నిరక్షణ తర్వాత అల్లా ఇబ్రాహీంకు సంతానాన్ని ప్రసాదించాడు. ఆ కుమారుడే ఇస్మాయిల్ గారు. అల్లా ఇబ్రాహీం మరియు

కొడుకైనటువంటి ఇస్మాయిల్ ఇద్దరిని పరీక్షించదలిచాడు. అందుకొరకే ఒకరోజు ఇబ్రాహీం గారి కలలో ఈ విధంగా చూపించడం జరిగింది. ఇబ్రాహీం గారు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ గారిని అల్లా మార్గంలో అతన్ని దానం చేస్తున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ గారికి తన కలలో అల్లా ఆదేశాన్ని చెప్పి తన ఉద్దేశం ఏమిటని అడుగుతారు. దానికి పుణ్యాత్ముడు మరియు తండ్రి మాట జవదాటని అల్లా విధేయుడైనటువంటి ఆ ఒక ఇస్మాయిల్ గారు చాలా నేర్పుతో ఓర్పుతో అల్లా యొక్క ఆదేశాన్ని స్వీకరిస్తూ, నాన్నగారు అల్లా ఏదైతే ఆజ్ఞ మీకు ఇచ్చాడో దాన్ని మీరు పూర్తి చేయండి అని తను కూడా అల్లా యొక్క ఆజ్ఞకు శిరస వేస్తాడు. ఈ విధంగా తండ్రి కుమారులు ఇద్దరూ అల్లా మార్గానికి అల్లా పరీక్షను నిర్వర్తించడంకు పూర్తి చేయడంకు సిద్ధమవుతారు. ఆ సందర్భంలోనే అల్లాహ్ తాలా ఏదైతే పరీక్షించదలుచుకున్నాడో ఆ పరీక్షలో వీరిద్దరూ కూడా తండ్రి కుమారులు ఇద్దరూ కూడా సఫలీకృతులైన శుభవార్త వినిపిస్తారు. ఎందుకొరకంటే అల్లా ఒకరిని కష్టించదలుచుకోలేడు, కేవలం పరీక్షించదలుచుకున్నాడు. అంటే వృద్ధాప్యంలో లభించినటువంటి కొడుకుపై ఎక్కువ ప్రీతి ఉందా, అల్లాపై ఎక్కువ ప్రేమ ఉందా? అదేవిధంగా తండ్రి మాటను వింటాడా, అల్లా మాటను వింటాడా అని కొడుక్కి పరీక్షించడం కొరకు అల్లా ఈ విధంగా చేశాడు. చివరికి అల్లా తాలా ఒక పొట్టేలును అవతరింపజేసి ఆ పొట్టేలును అల్లాహ్ మార్గంలో బలిదానం చేయాల్సిందిగా ఇబ్రాహీం గారికి ఆదేశిస్తారు. ఈ విధంగా క్రమేణా ఈ కాలంలో వస్తూ వస్తూ దైవ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త కాలంలో కూడా ఈ యొక్క విషయాన్ని అల్లా యొక్క ఆజ్ఞతో దైవ ప్రవక్త గారు దీన్ని ఒక సాంప్రదాయంగా ప్రజలందరికీ తెలియజేస్తాడు. అంటే ఈ యొక్క రోజు ఏదైతే ఉందో, బక్రీద్ ఏదైతే ఉందో, ఇది ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా చిట్ట చివరి మాసం దిల్ హిజ్జా 12వ నెల 10వ తేదీన జరుపుకుంటారు. ఈరోజునే కుర్బానీ సమర్పించుకుంటారు. కుర్బానీ అంటే ఏదైతే పొట్టేలు మేక ఉందో దీన్ని అల్లా మార్గంలో దీన్ని జిబాహ్ చేస్తారు, బలిదానం చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని అంటే ఈ యొక్క బలిదానం అనేది చేస్తారు, ఇది ఒక మంచి విషయం కాదు కదా అని. సోదరులారా, ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. సృష్టికర్త ఏదైతే మానవుల ఆహారం కొరకు ఏ విధంగానైతే చాలా కూరగాయలని మరియు పలహారాలను కూరగాయలను మనకిచ్చాడో, అదేవిధంగా కొన్ని జంతువులను కూడా మనకు దాన్ని ధర్మసమ్మతం చేశాడు. అంటే అల్లా ఆజ్ఞతో, అల్లా ఆదేశం ప్రకారంగా, అల్లా యొక్క అనుమతి ప్రసన్నత కొరకు చేస్తారు. ఇక ఈ కుర్బానీ అనేది ఏదైతే ఉందో, అసలు ఒక జంతువుని ఇవ్వడం కాదు, మనిషి అల్లా యొక్క ప్రసన్నత కొరకు, ప్రీతి కొరకు తాను ఇష్టపడే వస్తువును దానం చేయడం, అసలు ఇది అసలు విషయం. ఎందుకొరకంటే ఏదైతే బలిదానం చేస్తామో దాన్ని ఒక నెల ముందు, కొన్ని మాసాల ముందే దాన్ని తన స్వహస్తాలతో పెంచి పోషిస్తూ తినిపిస్తూ తాగిస్తూ చివరి రోజున ఒక ప్రేమతో అంటే ఒక బాధతో దాన్ని అమర్పించడం అని అర్థం. అంటే ఈ యొక్క బక్రీద్ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే అల్లాకు, అల్లా ప్రసన్నత కొరకు, సృష్టికర్త యొక్క ప్రేమను పొందడం కొరకు మనకు నచ్చినటువంటి ఒక విషయాన్ని దానం చేయడం. అంటే చెడుకు దూరంగా ఉండడం, ఆత్మ నిగ్రహించుకోవడం, ఆత్మ పరిశీలన చేసుకోవడం, ఆత్మశుద్ధి చేసుకోవడం, ఇవి ముఖ్యంగా పేర్కొనదగినవి. ఇక ఆ రోజు రమదాను పండుగ విధంగానే బక్రీద్ కూడా అల్లా యొక్క మార్గంలో, అల్లా యొక్క సామీప్యంలో నిలబడి 2 రకాతులు అంటే నమాజును స్థాపిస్తారు, నమాజు నెలకొల్పుతారు. ఆ రోజు కూడా నమాజు ముగించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు తమ ఇంట్లో తన స్తోమత ప్రకారంగా అల్లా మార్గంలో బలిదానం చేస్తారు. మరియు అంతేకాకుండా ప్రతి పండుగలో కూడా తమ సమాజంలో, గ్రామంలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క నిరుపేదల్ని, అనహదల్ని, మరియు ఎవరైతే మహిళలు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, వారందరికీ కూడా ఈ మాంసాన్ని మరియు ఆహార పదార్థాలని వారు అందజేస్తారు. మరియు పూర్తి సమాజంలో కూడా ఒక సంతోషకర ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీరు నెలకొల్పుతారు. వారు ఆ రోజు రమదాను పండుగ మాదిరిగానే బక్రీద్ పండుగ కూడా తమ తమ బంధుమిత్రుల్ని, తమ ఈ ముస్లిమేతర సోదరుల్ని, ఇలా ప్రతి ఒక్కరిని కూడా వారందరూ దృష్టిలో పెట్టుకొని వారు కూడా ఈ యొక్క బక్రీద్ సందేశాన్ని ఇస్తారు. అంటే దీని యొక్క బక్రీద్ యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే సృష్టికర్త మనందరికీ ఒక్కడు, ఎలాగో ఆ విధంగానే ఆ సృష్టికర్త ఒక్కడినే మనం ఆరాధిస్తూ ఉండాలి. మరియు అల్లా ఆ సృష్టికర్త ప్రసన్నత కొరకు చెడులను త్యాగం చేయాలి, చెడులకు దూరంగా ఉండాలి. మరియు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి అనేది ఈ యొక్క బక్రీద్ యొక్క సందేశం ఇస్తుంది. మనందరం కూడా ఈ బక్రీద్ యొక్క

0: సంతోషాన్ని అల్లా మనకు ఇవ్వాలని, మనం కూడా ఆ అల్లా సామీప్యం కొరకు చెడులకు దూరంగా ఉంటూ ధర్మ సందేశాలను పాటిస్తూ అల్లా యొక్క శాంతి కారుణ్యాలకు పాత్ర కావాలని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ యొక్క విషయాన్ని ముగిస్తూ అల్లా మనందరికీ సన్మార్గాన్ని, ఆ సన్మార్గంపై అవతరి నడిపే యొక్క అవకాశాన్ని మనకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు ఈరోజు బక్రీద్ సందర్భంగా మొహమ్మద్ హమీద్ గారు చెప్పినటువంటి ప్రసంగాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఓ చిన్న విరామం.
2: जब आप बच्चों के आसपास धूम्रपान करते हैं तो उन्हें हजारों ऐसे केमिकल से प्रभावित करते हैं जिनसे उनके जीवन को खतरा है. बीड़ी सिगरेट के धुएं में साइनाइड और कार्बन मोनोऑक्साइड जैसे कई जहरीले तत्व होते हैं जो स्वास्थ्य की गंभीर समस्याओं को जन्म देते हैं, जैसे कानों में दर्दनाक संक्रमण, गंभीर अस्थमा और जानलेवा निमोनिया. बच्चों का जन्म के समय कम वजन बीड़ी सिगरेट के धुएं की वजह से भी होता है और ये अचानक होने वाली शिशु मृत्यु के जोखिम को दुगना कर देता है. इसीलिए आज ही बीड़ी सिगरेट पीना छोड़ें.

శ్రోతలు, ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థాన దేశ సాంస్కృతిక సామాజిక చరిత్రలో ఒక మైలురాయి. జూన్8, 1936న ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై నేడు దేశంలో 99% మందికి చేరువైన ఈ ప్రసార మాధ్యమం 90 ఏళ్ల స్ఫూర్తిని, వైవిధ్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో కోట్ల మంది గుండె చప్పుడై ప్రతి ఇంటా స్ఫూర్తిని నింపిన మన ఆకాశవాణి ప్రస్థానం 90 వసంతాలు పూర్తి చేసుకుంది. 1936 జూన్8 ఆల్ ఇండియా రేడియోగా మొదలై నేడు 90 ఏళ్ల చరిత్రను సంతరించుకున్న మన ఆకాశవాణి కేవలం ఒక వార్తా మాధ్యమం మాత్రమే కాదు, ఎందరో కళాకారులకు, కవులకు, గాయకులకు, చివరికి ప్రతి భారతీయుడి భావోద్వేగాలకు ఒక వారధి. 1936లో ప్రసారాలు మొదలైనప్పటి నుంచి 1957లో అధికారికంగా ఆకాశవాణిగా నామకరణం చేయటం వరకు దీని వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి స్వామి వివేకానంద బోధనలు, జాతీయ స్ఫూర్తిని రగిలించిన స్వాతంత్ర సమరయోధుల గొంతుక ఆకాశవాణిలోనే వినిపించింది. వార్తలే కాకుండా ఆకాశవాణి ప్రసారం చేసిన లలిత గీతం, భక్తి గీతాలు, నాటకాలు, ఇంకా విద్యార్థుల కోసం ప్రసారాలు ఎంతో మందిని అలరించాయి. ప్రత్యేకించి పండగ సమయంలో శ్రోతలకు, రేడియోలకు అతుక్కునేలా చేశాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఆదిలాబాద్ వంటి ప్రాంతీయ కేంద్రాల ద్వారా మన భాష, యాస, సంస్కృతి ఎంతో గొప్పగా ప్రతిబింబించాయి. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 1986లో మొదలైన స్థానిక ప్రసారాలు నేడు ఎఫ్ఎంగా, డిజిటల్ మాధ్యమంగా మారి శ్రోతల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయి. రైతు నేస్తం, మహిళా కార్యక్రమాలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. సాంకేతికత ఎంత మారినా డిజిటల్ యుగంలో ఆకాశవాణి తన ప్రత్యేకతను, విశ్వసనీయతను నిలబెట్టుకుంది. నేడు మొబైల్ యాప్ల ద్వారా కూడా ప్రపంచ నలుమూలల ఆకాశవాణి ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 90 ఏళ్ల ప్రస్థానం ఒక చరిత్ర, ఒక వారసత్వం. ఈ వేడుకల సందర్భంగా ఆకాశవాణిని ఆదరిస్తున్న శ్రోతలకు, శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. స్వరం ఒక్కటి, భారతం ఒక్కటి, ఆకాశవాణికి 90 వసంతాల శుభాకాంక్షలు.

శ్రోతలు, ఈరోజు ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను ఇప్పుడు విందాం. నందమూరి తారక రామారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు, నిర్మాత మరియు దర్శకుడు, మరియు తెలుగుదేశం పార్టీ స్థాపకుడు. కృష్ణుడు, రాముడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 10వ, 11వ మరియు 13వ సార్లు పనిచేశారు. 300కు పైగా చిత్రాలతో నటించి తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేశారు. ఈయన మే 28, 1923లో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. 1949లో మన దేశం చిత్రంతో అడుగుపెట్టి పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అద్భుత పాత్రలు పోషించారు. ఈయనకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. ఈయన తెలుగు చిత్రాలతో పాటు తమిళ, హిందీ, గుజరాతీ

భారతీయ భాషల్లో కలిపి దాదాపు 303 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక జానపద వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. మరి ముఖ్యంగా రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. శ్రోతలు, మరిప్పుడు నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రాల్లో నుంచి కొన్ని పాటల్ని ఇప్పుడు విందాం.

శ్రోతలు, మీరు ఇంతవరకు ఈనాటి మన సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రగీతాలతో పాటు మరికొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు. ప్రకృతి అసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి, ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.